0: అవునాడు ఇక ఒకరిని కామయ్యూస్ అని రాజ్యాన్ని ఇవ్వడం కమ చేసుకోవడం ప్రసాద మహిళ
1: శాస్త్రీయ